ఉత్పది దేహప్రసాదతీమృతకాయత శాకృకోరాఖమర్మాయ దేహప్రసాదసుగంధత్తన్లావేత కోసుమర పరమ గతపావహ దేహప్రసాదసుఖమందరత సత్యాయ సదామనయందర దేహప్రసాదకరాయ సంగసుఖవసనాథ పార్శ్వమరోత సరసునా దేహప్రసాద రాంగరాసపోగ నాని సదాత్యాయ్యాంజోగ దేహప్రసాద పాఠపటం బ్రహ్మణామత సత్యా కథవరులుభావ జయ ప్రసాద సుఖశే సోయి జయ మన ఆఠ పేర తాకా దస్ కా బీ జయ జయ ప్రసాద సబ్ కో మానే తా కో జస రస నబ ఖాన జయ ప్రసాద తురు రత ధర్మ మన సదా త్యాయ కేవల పార్ బ్రహ్మ ప్రభజి జవ దర్గా మాన్ పావై నాన ఉపస్థితి కర జావై జయ ప్రసాద రో కంచన దేహి లివలావత శ్రామ స్నేహి జయ ప్రసాద రవుల రహత మన సుపామ హర హర జస్ కహత జయ ప్రసాద ర స్వగల ఛిద్ర ఠాకే మన సరణి పర ఠాకర ప్ర తాకే జయ ప్రసాద తుత కో న పహుచే మన సా సా సిమరో ప్రభ ఊచే జయ ప్రసాద పాయి దుర్లభ దే నానక తాకే భగత కరే జయ ప్రసాద పుఖన్ పరి జయ మర్త సమృత క్యో ఆలస కీ జయ జయ ప్రసాద సువహస్తవారి మంత సర్వకో కవనా బేసారి జయ ప్రసాద బాగమిలక తనా రాగ ప్రయ ప్రవపనే మన జిన్ తేరి మన బంత బనాయి ఉఠద బడ సత సత్యాయి త సత్యాయి దుయ కల ఖాయి హౌ హ నానక తేరి రఖాయ జయ ప్రసాద కర అపన బోదాన మన ఆఠ పర కర తిస్ కా త్యాన్ జయ ప్రసాద వచార విహారి తిస్ ప్రభు కో సా సా చితారి జయ ప్రసాద సుందర రూప స్వప్రసిమర సదాను జయ ప్రసాద తెరి నికి జాత స్వప్రసిమర సదా దిన రాత జయ ప్రసాద తేరి పతురాహ గురుప్రసానాన్ జస కహ జయ ప్రసాద సునై కరణాద జయ ప్రసాద పే ఖ విసుమాద జయ ప్రసాద బోలే అమృత రసనా జయ ప్రసాద సుసా జయ వసనా జయ ప్రసాద హస్త కర చల జయ ప్రసాద సంపూర్ణ ఫలయ జయ ప్రసాద పరమ గత పామ జయ ప్రసాద సుసాయి సంభావ స్వా ప్రభుత్యా గవర్ కథరా గో గురు ప్రసాద నానక మన జాగో జయ ప్రసాద ప్రగట సంసార తు ప్రభు కో మూల నమ